0: 9296980133 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
3: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
2: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
4: ప్రైవసీ ఎవరికి కావాలండి?
5: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
6: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. Inkendi.
9: Maatalo bade chusukaladame. Millu kodi ichchinade.
8: Oh. Kamsamida.
9: Kamsamida na? Ante?
8: Korean lo thanks an artham.
9: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: The following program is brought to you by VJ Creations.
8: Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
9: Event highlights: 40 feet Ravan Dahan, spectacular fireworks,
8: Ram Leela, Rath Yatra. Also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
9: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
8: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
10: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
11: TNC apply.
12: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
1: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుకల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మ్యాంగళూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోడికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్ అన్ ఈవెంట్ by my square feet.
1: Receive a free puja thali and a special darshan.
0: You heard it right. Only at Ganpati Bappa Moriya, Bay Area's grandest Ganesh festival on September 19th at San Ramon City Center. You can receive a free puja thali and a ticket to special darshan. Limited slots only. To book your slot and receive the free puja thali, go to namastebayarea.com. That is namastebayarea.com. Ganpati Bappa Moriya. Free entry, free parking from 12 p.m. to 10 p.m. For details, log on to namastebayarea.com.
1: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamath, and general dentist, Dr. Vuppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
3: USmile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunavu kosam.
4: Hi everybody, I'm Katrina Kaif.

0: ఆలోచింపజేసే ఆటలు, ఆనందింపజేసే బహుమతులు, వీటన్నిటినీ కలబోసి ప్రతి బుధవారం మీకోసం మేము తీసుకొస్తున్న మీ ఫేవరెట్ షో అష్టాచమ్మా. నేను మీ హోస్ట్ శ్రీదేవి.
1: నేను సతీష్. మా ప్రోగ్రామ్ ని ఆన్లైన్ వినాలంటే virjallu.com కి వెళ్ళండి. అలాగే రైట్ సైడ్ మీదనున్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అన్ని రకాల యాప్ స్టోర్స్ నుంచి ఒకే ఒక్క పదం అండి విరిజర్లు యాప్ డౌన్లోడ్ చేయొచ్చు. 24 గంటలు తెలుగు పాటలు వినవచ్చు, బేరియాలో జరుగుతున్న సంగతులన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మీ కార్లో HD2 ఉంటే HD2 సెట్ చేస్తే కనుక మమ్మల్ని వినేయవచ్చు. మర్చిపోకండి. ఇంకా మాకు కాల్ చేయాల్సిన నంబర్, శ్రీదేవి గారు, మీరు 2 వారాల నుంచి లేరు కదా, అందుకు టెస్టింగ్
0: ఓకే మర్చిపోలేదండి మా నెంబర్. మాకు కాల్ చేసి మాతో మాట్లాడాలంటే కనుక 877-265-5992. ముందుగా మా విరిజల్లు శ్రోతలందరికీ కూడా గణేష్ చతుర్థి సందర్భంగా శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా. సో మరి మనము వినాయక చవితి ఈ వీక్ అంతా జరుపుకుంటున్నాం కాబట్టి ఇవాళ కొన్ని క్వశ్చన్స్ ఆ గణనాథుడి మీద క్వశ్చన్స్ వేసుకుందాము, సరదాగా మాట్లాడుకుందాము, ఒకసారి గుర్తు చేసుకుందాము గణపతి బప్ప మోరియా.
1: అదండి, సో శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ అనగానే మామూలుగా నిన్న నేడు ఎప్పుడైనా సరే ఏ కొత్త పని స్టార్ట్ చేసినా ఏ చిన్న ప్రయత్నం మొదలెట్టినా మనం ఓకే మన మైండ్లో మెదిలే ఫస్ట్ థాట్, మన మౌత్ నుంచి వచ్చే ఫస్ట్ నేమ్ లార్డ్ గణేష, అవునా కదా?
0: ఎస్.
1: సో అండ్ ద రిమూవర్ ఆఫ్ ఆబ్స్టకల్స్, మన కష్టాలన్నీ తొలగించేవాడు, ఆపదలన్నీ తొలగించేవాడు, కింగ్ ఆఫ్ విస్డమ్. సో ఇవాళ అంతా వినాయక చవితి వస్తుంది కాబట్టి, వినాయక చవితి కాబట్టి చేసుకున్నాం కాబట్టి, కొంతమంది నిన్న చేసుకున్నారు, కొంతమంది మొన్న చేసుకున్నారు, అగైన్ వీకెండ్ అంటే సో మనకేంటండి, ఎప్పుడు కావస్తే అప్పుడు చేసుకోవచ్చు. కానీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వినాయక చవితి నడుస్తుంది. సో ఇవాళ మనం విరిజల్లో కూర్చుని కొన్ని ప్రశ్నలు వినాయకుడు గురించి తలుచుకుంటూ ఆన్సర్ చేద్దాం. సో మొదటి ప్రశ్న శ్రీదేవి గారు, నేను అడిగేయచ్చా?
0: అడిగేసేయండి.
1: సో మామూలుగా మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ దండం పెడతాము, అంత అక్కడితో అయిపోయింది. కానీ వినాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన లెటర్స్, ఏ డిఫరెంట్ సాల్యుటేషన్ ఆర్ నమస్కారం పెట్టే విధానం వేరు. వినాయకుడు ఒక్కడికే చేస్తాం మనం, మళ్ళీ మిగతా దేవుళ్ళు ఎవరికి చెయ్యం. అంటే ఎలాగంటే సాష్టాంగ నమస్కారం అన్నాం అనుకోండి, అది అన్ని దేవుళ్ళకి చెయ్యం, మళ్ళీ కొంతమందికి చేస్తాం కొంతమందికి చెయ్యం, అలాగున్నాయి. కానీ వినాయకుడు అనగానే మాత్రం ఇది గ్యారంటీగా చేస్తాం. నేను దేని గురించి మాట్లాడుతున్నాను, సో ఏమైనా ఛాన్స్ ఉందా, గెస్ చేసే ఓపికలు ఉన్నాయా?
0: నాకైతే ఉంది.
1: సో ఆప్షన్స్ ఇద్దాం, అంగప్రదక్షిణం, సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణం, ఇంకా ఫోన్లండి 3 ఇచ్చాను ఇప్పటికీ, 4వది మీరే గెస్ చేయాలి. నేను ఆల్మోస్ట్ 3 ఇచ్చేసాను, ఎందుకు మళ్ళా 4వది చెప్పేస్తే వామో, అంత ఈజీగా ఇచ్చేయకూడదేమో. సో
0: ఇవ్వకూడదు, నేను గణేష్ అంటే గణపతి ముందు వెళ్ళి మనం చాలా మందిని చూస్తాను నేను, ఎస్పెషల్లీ అబ్బాయిలను అయితే మరీ చూస్తాను. సో వాళ్ళకి ఒక భయంతో కూడిన, భక్తితో కూడిన నమస్కారం ఒకటి ఉంటుంది. సో అది తప్పకుండా చేస్తారు. సో నమస్కారం అంటాం కంటే ద వే దే ప్రే అని చెప్పొచ్చేమో ఆ పద్ధతి. ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం, ఏం చేస్తారు మీరు గణేష్, యూనో గణేష్ దగ్గరికి వెళ్ళి గణపతి ముందుకెళ్ళి మీరు దండం పెట్టుకుని ఏం కోరుకుంటారు? అందరూ విఘ్నాలు తొలగిపోవాలని అయితే కోరుకుంటాము, అది మనం ప్రతిరోజు కోరుకుంటాము. చతుర్థి రోజున కంపల్సరీగా మనం పూజ చేస్తాం కాబట్టి. సో వాట్ ఈస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్? చాలా వరకు చెప్పేశాము, ఐ థింక్ మీరు గెస్ట్ చేశారని నేను అనుకుంటున్నా. కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992, మరొకసారి 877-265-5992. అంతేకాకుండా సతీష్ గారు, అంటే గణేష్ చతుర్థి అనగానే పిల్లలకి చాలా ఎక్సైట్మెంట్, అది మోర్ దెన్ పెద్దవాళ్ళకంటే పిల్లల పండుగ అని చెప్పొచ్చేమో దాన్ని.
1: అవునా? యా యా, పిల్లలకి ఎప్పుడు ఎక్సైట్మెంట్. నేనైతే చిన్నప్పుడు పుస్తకాలు ఇదేంటి పక్కకు పెట్టేస్తే వారం చదవక్కర్లేదు అనేసి అన్ని తీసుకొచ్చి, ఇంపార్టెంట్ బుక్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడిని మా నాన్నగారు.
0: చదవసరం లేదని పెట్టేవాళ్ళ.
1: మీకు మాకు కొంచెం తేడా ఉందండి, మీరు ఫస్ట్ బెంచ్, మేము లాస్ట్ బెంచ్. సో మీరేంటంటే పుస్తకాల నుంచి ఆ చదువంతా బుర్రలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పేసి మీరు మీ ప్రయత్నాలు చేస్తారు. మేమంతా ఏంటంటే ఎలా అవాయిడ్ చేయాలి అన్నది మా ప్లాన్. సో వెళ్ళి మ్యాథ్ బుక్ ఫిజిక్స్ బుక్ అక్కడ పెట్టంగానే టక్కన పడేది, పడంగానే మళ్ళా పుస్తకాలు వెనక్కి వచ్చేవి. ఏవో మనకి బాగా వచ్చిన ఏ ఇంగ్లీషో లేకపోతే హిందీయో పట్టుకెళ్ళి అక్కడ పెట్టేవారు. ఆ విధంగా ఎన్నో
0: కష్టం. నాకు తెలియదు ఈ ప్లాన్ గురించి, అరే మిస్ అయిపోయా నేను, ముట్టుకోవాల్సిన పని లేదన్న సంగతి నేను మిస్ అయిపోయాను. కాదండి, మీరు మీ మాకంటే స్మార్ట్, ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ కాదు.
1: అయ్యో ఇదే మ్యాటర్ మా అమ్మ నాన్నలకి నెక్స్ట్ టైం కలిసినప్పుడు సేమ్ వివరంగా చెప్పండి. సేమ్ టాపిక్. సో అదండి,
0: కాల్ చేయండి 877-265-5992. అంతేకాకుండా పాఠశాల మన తెలుగు మన పిల్లల కోసం పాఠశాల క్లాసెస్ ప్రారంభమవుతున్నాయండి. సెప్టెంబర్ 19-20 ఆ వీకెండ్ నుంచి క్లాసెస్ ప్రారంభమవుతాయి. చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వాళ్ళకి ఒక ఏమంటారంటే క్లాసెస్ ఒక మీటింగ్ క్లాస్ అయితే జరిగింది. సో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక bata.org వెళ్ళి పాఠశాల క్లాసెస్ రిజిస్ట్రేషన్ ఇంకా ఓపెన్ ఉన్నాయి, రిజిస్టర్ చేసుకోండి. మీ పిల్లలకి చక్కగా తెలుగు నేర్పించే అవకాశం చాలా సులువైన పద్ధతిలో వాడుక భాష మీద ప్రాధాన్యతను ఉంచి నేర్పించే అవకాశం దొరుకుతుంది. సో గో టు bata.org అండ్ రిజిస్టర్ యువర్ కిడ్స్ ఫర్ ద పాఠశాల.
1: అదండి. సో మామూలుగా వినాయక చవితి చదువులు అనగానే నాకు ఈ పాట గుర్తుకొస్తుంది. శ్రీదేవి గారు, మన శ్రోతలందరికీ కూడా ఈ పాట గ్యారంటీగా దే విల్ బి ఏబుల్ టు రిలేట్. లెట్స్ ప్లే ద సాంగ్.
0: షూర్, తప్పకుండా.

0: బ్యాక్ టు మిరిచల్. మీరు వింటున్నారు అష్టచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. సో మనం ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా గణపతి గురించి కొన్ని క్వశ్చన్లు మాట్లాడుకుంటున్నాము. సో పాట విన్నారు, పాట ఈ పాట రిలేట్ చేసుకునే వాళ్ళు ఉండరు ఇప్పటికీ కూడా. అండ్ వెల్ రిటన్, అండ్ అంటే అందరి మనసులోంచి వచ్చిన మాటలన్నీ ఒక పాటలో పెట్టేసి పాట ఇచ్చేశారు మనకి. సో అది ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా వీ కెన్ రిలేట్ దట్ సాంగ్ విత్ గణేష. ఇట్ ఫీల్స్ మోర్ క్లోజర్ టు గణేష లిసనింగ్ టు దిస్ సాంగ్.
1: సో ఎగ్జామ్స్ ముందు ఇలాంటి కష్టాలన్నీ పడేవాళ్ళం అండి, దేవుణ్ణి తలుచుకోవడం, కష్టపడి ప్రిపేర్ అవడం. అప్పుడు అలాంటప్పుడు వినాయకుడు ఇస్ నెంబర్ వన్, రైట్? అవి విఘ్నాలన్నీ తొలగించడానికి ఏకైక దేవుడు, అండ్ వి మనం చేసే పూజ కూడా అందుకే. సో ఇందాల నేను మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, కొంతమందికి మనం అంగ ప్రదక్షిణాలు చేస్తాం, కొంతమందికి సాష్టాంగ నమస్కారాలు చేస్తాం, కొంతమందికి పుట్టు ప్రదక్షిణాలు చేస్తాం, వినాయకుడికి స్పెసిఫిక్గా మనం ఏం చేస్తాము అని అడిగాను. ఇంకా మా నంబర్ ఏంటంటే 8772655992 నంబర్. సో శ్రీదేవి గారు దీనికి ఆన్సర్ చెప్పేద్దామా?
0: చెప్పేసే ముందు ఇప్పుడు మనం గణేష్ చతుర్థి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో మరి శాండ్రమోన్ లో ఈ సాటర్డే September 19th, సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణేష ఈవెంట్ జరగబోతుంది. ద ఈవెంట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో చక్కగా వచ్చి మీరు మల్టిపుల్ ఆరతి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. సో అందరూ రండి, చక్కగా నేనో గణేష దర్శనం చేసుకోండి, ఆరతి దాంట్లో పార్టిసిపేట్ చేయండి, నిమజ్జనము పెరేడ్లో పార్టిసిపేట్ చేయండి. ఎక్కడ జరుగుతుంది అంటే సాటర్డే September 19th మధ్యాహ్నం నుంచి 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందండి, శాండ్రమోన్ సిటీ సెంటర్ బిషప్ బ్రాంచ్లో. సో యూ కెన్ గో టు ద వెబ్సైట్ namastebayarea.com. So there is a free entry, as I said, and free parking and free prasadam followed by Ganesh Aartis and multiple Ganesh Aartis jarutunnayi, Ganesh Archana jarutundi, tarvata dol tasha untundi and procession untundi and nimajjanam untundi, and along with that there are multiple cultural programs undabothunnayi. అండ్ అఫ్ కోర్స్ ఏ పండగ అయినా ఏ ఈవెంట్ అయినా కూడా మంచి ఫుడ్ అండ్ కావాల్సినన్ని షాపింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏ ఈవెంట్ జరగదండి బే ఏరియాలో. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ వెండర్ బూత్స్ అండ్ సో మచ్ ఫుడ్ అవైలబుల్, అండ్ త్రూ అవుట్ ద ఈవెంట్ దెర్ ఈస్ అ ఫ్రీ దర్శన్ ప్రసాదం అండ్ ఆల్సో ఆరతి ఇస్ హ్యాపెనింగ్. ఎక్కడ అంటే శాండ్రమోన్ సిటీ సెంటర్ బిషప్ బ్రాంచ్. తీసుకొని రండి, చక్కగా గణేష్ దర్శనం చేసుకోండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి, పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, సో ఎవ్రీబడి నీడ్స్ గణేష బ్లెస్సింగ్స్.
1: సో ఇందాల అడిగిన ప్రశ్నకి సమాధానం, మన స్కూల్లో కూడా స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా చేయిస్తారు మన చేత. సో ఫస్ట్ ఆన్సర్ చెప్పే ముందు తమిళ్లో ఏమంటారో చెప్తాను. తుప్పు కరణం అంటారు, ఓకే. మలయాళంలో కూడా తుప్పు కరణం అంటారు, తెలుగులో మనం గుంజీలు తీయడం అంటాం. గుర్తుందా చిన్నప్పుడు టీచర్లు రెండు చెవులు ఇటు అటు పట్టుకుని కాస్త
0: తీయాల్సిన అవసరం రాకూడదని ముందే గణేష ముందు తీసేసి కాపాడని చేసి వెళ్ళిపోవడమే అన్నమాట.
1: సో ఎక్కడో అక్కడో తప్పదు, కానీ గుంజీలు తీయడం మాత్రం తప్పదు. అదే మనం ఆలోచిస్తే కనుక అమెరికాకు వస్తే కనుక ఇదే గుంజీల్ని సూపర్ బ్రెయిన్ యోగా అని చెప్పేసి supposedly holding your opposite side and chevulu opposite way pattukoni kurchuni meediki lesthe ganaka acupuncture loni that is a very well known let us say exercise which they make you do. Let's take a call.
0: Hello Virjalaki, swagatham. Hello, welcome to
2: hello Sridevi, Satish garu, prasad andi, how are you?
0: Hi prasad.
1: Ekkado vinnattundi gontu, cheppandi sir, ela unnaru?
2: అవునండి, అప్పుడప్పుడు మీకు నేను కంపెనీ ఇస్తుంటాను. గుంజిల్ అండి, మీరు చెప్పిన దానికి ఆన్సర్ గుంజిల్లు. యాక్చువల్లీ లాస్ట్ ఒక ఫైవ్ ట్రాక్ ఒక స్టడీ కూడా వచ్చింది, సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది అనమాట. చెవులు పట్టుకుని గుంజిల్ని తీస్తే బ్రెయిన్ కూడా బ్రెయిన్ కొంచెం మంచి షార్ప్ అవుతుంది చెప్పి ఇచ్చారు అన్నమాట.
1: అవును, ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ బ్రెయిన్ యోగా. ఇంకా యోగాకి వెళ్తే ఇక్కడ అమెరికాలోని కొన్ని చోట్లలో నేర్పిస్తారు, అండ్ ద సేమ్ థింగ్ వర్క్స్ ఇన్ ఆక్యూపంక్చర్ లో కూడా. దెర్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ విచ్ kind of focuses on identi mana chevulni opposite chevulni pattukoni kindaki meediki gunjil teeyadanni inko vidhanga kuda vaadukuntaru. That is correct sir. వెరీ ట్రూ ఆన్సర్. ఇంకా చిన్నప్పుడు మీకో కత్తి ప్రశ్న, మీరు గుంజీలు తీసారా అంటే వినాయకుడు ముందు కాకుండా వేరే మనుషుల ముందు గుంజీలు తీయాల్సిన అవసరం ఎప్పుడన్నా వచ్చిందా?
2: లేదండి, మరి అప్పుడప్పుడు నేను వీక్ చేస్తానే ఉంటాను, ఇది ఎక్సర్సైజ్ అన్నమాట.
1: ఎంత ఎంత మీ ఆవిడ ముందు చేస్తే మాత్రం ఎక్సర్సైజ్ అని చెప్తే మేము ఎక్కడ నమ్ముతాం సార్, మా వల్ల కాదు. ఏ లేదు సార్, మీ ఎక్స్పీరియన్స్ మేము చెప్తాం, మాదేముంది చెప్పండి, మేము ఒప్పేసుకుంటున్నాం, మేము నిర్మమటంగా చేస్తాం, దానికి ఏముంది.
2: ఐ వాంట్ ఆల్సో రిక్వెస్ట్ అబౌట్ పాఠశాల అండి, చెప్పినట్టు బేరియాలో తానా ద్వారా తెలుగుదేశం నాటకం తానా ద్వారా బాటా ద్వారా ఈ కార్యక్రమం మనం రన్ చేస్తున్నాము. గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ఈ ఇయర్ ఈ సంవత్సరం మనకి ఈ 19, 20 తారీఖులో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మరి ముఖ్యంగా మన ఎన్ఆర్ఐ పిల్లలకి వాడుక భాషలో సులభంగా కష్టపడకుండా ఇష్టపడే విధంగా చేయడం అనేది మన కార్యక్రమం. దీని ద్వారా వాళ్ళు మన భాష నేర్చుకుంటారు, మన సంస్కృతి నేర్చుకుంటారు. సో ఇట్స్ ఎ గ్రేట్ హెల్ప్ టు గ్రేట్ సర్వీస్ టు ఆల్ ద తెలుగు కమ్యూనిటీ అండి. తప్పకుండా మన అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చేర్చవలసిందిగా మేము మనం చేస్తున్నాం. దీనికి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి బాటా సైట్ లో ఉన్నాయి, www.bata.org కలిసి అన్ని ఉన్నాయి డీటెయిల్స్.
1: యా, సో అదండి, ఆల్మోస్ట్ సమ్ స్టార్ట్ అయిపోయే క్లాసెస్, సో యూ నీడ్ టు సైన్ అప్ రైట్ నౌ. లాభాలు చాలా ఉన్నాయి, మా పిల్లలు అక్కడే వెళ్ళి నేర్చుకున్నారు, దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అంటే మాట్లాడచ్చు తెలుగులో, అప్పుడప్పుడు పిల్లలు మాట్లాడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది, వినముచ్చటగా ఉంటుంది. సో తప్పకుండా యూనో మీరు చేస్తున్న సహాయానికి పిల్లలు తెలుగు మాట్లాడగలుగుతున్నారు. సో థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ వాట్ యూ డూ, అప్రిషియేట్.
2: థ్యాంక్ యూ అండి. ఇది ఇది మన హోల్ టీమ్ అండి, బేసికల్లీ బిగ్ టీమ్ ఉంది అనకల. అందరికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్, కాల్ చేసినందుకు చాలా సంతోషం.
0: అదండి, మీ పిల్లలకి తెలుగు నేర్పించాలంటే గనక పాఠశాలలో జాయిన్ చేయండి. క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి 19th and 20th నుంచి. అండ్ గో టు bata.org bata.org వెళ్తే అక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అవైలబుల్ ఉంటుంది, రిజిస్టర్ చేసేసుకోండి. ఒక రిజిస్ట్రేషన్ ఇస్ ఫర్ ద ఎంటైర్ ఇయర్. అండ్ క్లాసెస్ స్కెడ్యూల్ అంతా కూడా మీకు ఫస్ట్ రోజు వాళ్ళ కరికులం అంతా కూడా ఇస్తారు. యూజువలీ స్కూల్ క్యాలెండర్ ప్రకారమే జరుగుతాయి క్లాసెస్ కూడా.
1: సో అదండి, సో తప్పకుండా వెళ్ళండి వెబ్సైట్ కి, డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. సో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, అండ్ యూ కెన్ జాయిన్, మేక్ ష్యూర్ యువర్ కిడ్స్ జాయిన్ ఇన్. సో
0: సతీష్ గారు, సో గుంజిళ్ళు తీయటం ఇస్ ది ఆన్సర్. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఓన్లీ ఎప్పుడైనా కూడా గణపతి ముందే చేస్తాము గుంజిళ్ళు తీయటం అనేది. దట్ ఈస్ ది యూనిక్
1: ది ఆన్సర్ యా
0: ప్రేయర్ దట్ వి డు. అండ్
1: యా మామూలుగా ఏంటంటే గుంజిలు తీసినప్పుడు 3 గానీ 21 గానీ ఇంకా ఓపిక ఉంటే 108 తీయచ్చు. నేను కనుక 108 చేస్తే గ్యారంటీగా కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, అన్ని రకాల నొప్పులు బయటపడతాయేమో అనో డౌట్ ఉంది. అందుకు ఓ చిన్న నంబర్ తో చూసి సెటిల్ అయిపోదాం అనేసి నిర్ణయించుకున్నాను ఈసారికి.
0: మూడు
1: మరి బాగుండదేమో, అంటే లైన్ లో కొంచెం ముందుకెళ్ళాలంటే 3 కంటే కొంచెం ఎక్కువ చేయాలి. 3 లైన్ లో అందరూ ఉంటారు కదమ్మా, సో లైక్ స్పెషల్ దర్శన్ లాగా, స్పెషల్ దర్శన్ అంటే కొంచెం
0: ఇంప్రెస్ చేయాలి.
1: సో అదండి, నెక్స్ట్ ప్రశ్న అడుగుదాం, ఇంకో ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఇంకా ఇంకో ప్రశ్న అడిగే ముందు, మా నంబర్ అండి 877-265-5992 నంబర్, ఇంకొకసారి 877-265-5992 సేవ్ చేసుకోండి, కాల్ చేయొచ్చు. ఇంకా మామూలుగా మనందరికి తెలుసు వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం అని.
0: ఓకే,
1: అలాగే వినాయకుడికి ఏ పువ్వు ఇష్టం? అంటే వినాయకుడికి అంటూ ఒక పువ్వు ఉంది, ఓకే, అది
0: అతని పూజ,
1: అతన్ని పూజ చేయడానికి కనీసం ఆ పువ్వులు తీసుకొస్తాం మనం. ఓకే, మిగతావన్నీ అంటే ఉన్నాయి, ఇంకా మనకి పత్రి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ పువ్వు అనగానే వినాయకుడికి చాలా ఇష్టం కంపేర్ టు అదర్ దేవుళ్ళు. నేను ఏ పువ్వుల గురించి మాట్లాడుతున్నాను, సో ఒక మీకు కావస్తే ఇస్తాను, కొన్ని క్లూస్ ఇస్తాను, దాంట్లో ఆన్సర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఊరికి నేను చెప్తూ ఉంటాను అనమాట సరదాగా. ఒక రోజు పువ్వు, లేకపోతే తులసాకు, ఓకే, లేకపోతే మల్లెపూలు, లేకపోతే బిల్వపత్రం అంటాం మనం, యూనో బిల్వపత్రం, ఆ తర్వాత దర్భం, ఓకే, దర్భం ఇస్ అనదర్ వన్, ఆ తర్వాత వేపాకు. సో నేను ఇన్ని చెప్పాను, దీంట్లో ఆన్సర్ ఉందో లేదో నాకు తెలియదు, నాకు గుర్తుకొచ్చిన
0: సో ఐ థింక్ గణపతికి అన్ని ఆకులు ఆయనకి ఇష్టమైనయే. మరి పూలు ఏంటి అనేది చూడాలి. మరి మల్లెపూలు చెప్పారు, రోజెస్ చెప్పారు, చూద్దాం ఇంకా లోటస్, లోటస్ మేబీ. సో
1: ఓకే అవండి, సో ఆన్సర్ సమాధానం తెలిస్తే కనుక కాల్ చేయాల్సిన నెంబర్ మీకు ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి కాల్ చేయండి. అంతవరకు ఇంకా శ్రీదేవి గారు, చిన్న వాణిజ్య విరామం తీసుకునే సమయం ఆసన్నం అవుతుందా?
0: అవును అవును, ఓ అవుతుంది. అని మళ్ళొకసారి క్వశ్చన్ ఏంటంటే, గణపతికి ఇష్టమైన పూలు ఏమిటి అని అడిగాము, పువ్వు లేకపోతే పూలు, పువ్వు ఒక పర్టికులర్ పువ్వు ఏమిటి అని అడిగాము. సో మా సతీష్ గారు చాలా ఆప్షన్స్ ఇచ్చారు, ఆ ఆప్షన్స్ దాంట్లో ఆన్సర్ ఉందని అయితే నేను చెప్పట్లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాల్
1: ఓకే.
0: హలో విరిజల్లకి స్వాగతం.
3: హలో హలో అండి, శ్రీదేవి గారు, సతీష్ గారు, హ్యాపీ వినాయక చవితి అండి.
1: వినాయక చవితి శుభాకాంక్షలు.
3: మీకు కూడా ఫస్ట్ ఏమో సతీష్ గారికి అండి, మీలాంటి బ్రైట్ స్టూడెంట్స్ వెనకాల కూర్చుంటే ముందర కూర్చుంటాయండి
0: కదా,
3: ఎక్కడ కూర్చున్నావు అన్నది కాదు, బ్రైట్ గా ఉన్నావా లేదా అన్నది
1: ఇంపార్టెంట్. ఇవాళ నేను తట్టుకోలేనండి, ఇవాళ రాత్రి భోజనం క్యాన్సిల్, కడుపు నిండిపోయింది.
3: మీరు మొన్న బాగా, మీరు మొన్న బాగా వినాయక చవితి బాగా చేసుకున్నారు అందుకని మేము సర్టిఫికేట్ ఇస్తున్నాం అండి. మేము మాలాంటి వాళ్ళ ముందు బెంచ్లో కూర్చున్నా వేస్ట్, మీలాంటి వాళ్ళు వెనక బెంచ్లో కూర్చున్నా ఇట్ డజంట్ మేక్ ఎనీ
0: డిఫరెన్స్. ముందు బెంచ్ వాళ్ళని తిట్టారు ఇండైరెక్ట్ గా నన్ను.
3: నేనే కాదు, నేను కూడా ముందు బెంచ్లోనే
0: కూర్చుంటాను,
3: ఉండకపోతే అటెంటివ్ గా ఉండట్లేదు ఆ టీచర్, ఇన్స్ట్రక్టర్ చూస్తుంటే వస్తే నాకు అర్థం కాదు కనుక నేను కూర్చుంటాను. మిమ్మల్ని తిట్టలేదు నేను, నన్ను కూడా నేను తిట్టుకున్నాను.
0: మీరు కాదండి, మీరు మీరు అనుకుంటే అనుకున్నారు, నన్ను ఎందుకు కలిపారు
1: అంటే మీరు చెప్పుకోలేదు కదా, ముందు లైన్ లో ముందు ఉన్నామని మీరు చెప్పలేదు కదా, ముందు
0: చెప్పాను
3: నేను కాదండి, నా కళ్ళ ఉద్దేశం సతీష్ గారిని ఇది చేయడమే, ప్రశంసించడమే, ఇంకా మిగతా ఏ ఉద్దేశాలు లేవు నాకు.
1: అబ్బా అబ్బా
0: కాదు, ఇప్పుడు నేను కూడా అంటాను అలాగ, ఆయన ప్రశంసిస్తే ప్రశంసించారు, నన్ను ఎందుకు చేశారు?
1: అది నా దగ్గర సమాధానం ఉంది దీనికి, ఇవి నీలాప నిందలమ్మా. వినాయక చవితి నాడు నువ్వు పూజ చేయకుండా
3: కరెక్ట్, మీరు చంద్రుని చూసారు వినాయక చవితి రోజు రాత్రి?
0: చంద్రుని చూశాను.
1: ఇంత ముందు అయితే పాలు పితుకుతూ కృష్ణుడు చూశాడు, నువ్వేమో కార్ బానెట్ మీద చూస్తావు. సో కార్ మీద బానెట్ మీద చూడగానే చంద్రుడు కనిపించి ఉంటాడు, అయిపోయింది అక్కడే పటాక్.
0: అలా కాదు, పూజ చేసి గుడిలోంచి ఇలా బయటకు వచ్చి కార్ లో కూర్చుని తలెత్తంగానే చంద్రుడు కనిపించాడు.
1: వెరీ గుడ్.
3: మరి ఇంకా చాలా
1: సారీ అండి, చేయలేము ఇంకా, మనం ఏం చేయలేము ఇంకా, ఇంతే అని నేను చాలా ఇదేంటి ఆశ్చర్యపోయాను. మామూలుగా నీలా పిందలు ఇంకొంచెం ఉండాలి
0: చాలు.
1: అయ్యో కృష్ణుడికి జరిగింది, ఇవాళకి తలుచుకుంటున్నాం అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఇన్ని రోజులు తలుచుకున్నాం, అలా ఉండాలి. సో యశోదర్ గారు వెయిట్ చేద్దాం, శ్రీదేవి గారు చెప్పేదాకా, ఇంకా మంచి స్టోరీ చెప్పేదాకా విందాం. సో వినాయక చవితికి ఇదేంటి
0: యశోదర గారు, ఏ పూలు పెడదాం?
1: ఏ పువ్వులు పెడతారు?
3: పూలు ఎర్రమందారం అని ఎక్కడో చదివానండి, ఒక ఆయనకి ఇష్టమైంది అని మాట్లాడితే మాత్రం దూర్వాయుగ్మం, గడ్డి అదే గడ్డి అంటాము, గడ్డి అనకూడదు కానీ దూర్వాయుగ్మం ఆయనకైతే చెప్పాలంటే ఫేవరెట్ అది.
0: కానీ పూలు కరెక్ట్ ఎర్రమందారమే.
1: సారీ, ఎర్రమందారం కరెక్ట్ ఆన్సర్, దాని వెనకాల కథ ఏంటో తెలుసా? ఓకే, అనలాసురుడు అనేసి ఒక రాక్షసుడు ఉండేవాడు, ఆ రాక్షసుడు మామూలుగా మంట వదిలేవాట నోట్లోంచి. సో వినాయకుడు యుద్ధం చేసి అతన్ని మింగేశాడు, సో అందుకు కడుపు అంతా మండిపోయిందట, ఎందుకంటే ఆ మంటల వల్ల. అందుకు అప్పుడు వెళ్ళి వెతికితే దర్భం 21 దర్భాలు, ఇంకా ఈ పువ్వు తీసుకొస్తే కానీ కడుపు చల్లారలేదట, అందుకు అతనికి ఆ పువ్వులు, రెండు పువ్వులు ఇంకా దర్భం ఇష్టం ఉంటా.
0: అది కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది,
1: కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది
0: అందరం.
1: సో ఆ రెండు ఇచ్చేస్తే అతను అతనికి ఆ పాతవి ఏవి గుర్తురాక ట్రామాలోకి వెళ్ళలేకుండా మనని చూసుకుంటాడు ప్రశాంతంగా. అదండి కథ. థ్యాంక్స్ అలాట్ అండి కాల్ చేసినందుకు, చాలా సంతోషం.
3: కాల్
1: చేసినందుకు థ్యాంక్ యూ. శ్రోతలందరూ వింటున్నారు అష్టాచమ, మీ హోస్ట్ సతీష్ ఇంకా శ్రీదేవి తోటి. ప్రతి బుధవారం సాయంత్రం 7-8 వరకు ఇక్కడే వినవచ్చు 92.3. కానీ ఇప్పుడు ఒక చిన్న వాణిజ్య విరామం తీసుకుందాం. లెట్స్ టేక్ ఏ స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ బి రైట్ బ్యాక్.
4: ఆర్ యు ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్? డు యు నో హౌ టు ఇంక్రీజ్ యువర్ వెల్త్? హాయ్, దిస్ ఇస్ సత్య దాసరి. ఐ హెల్ప్ క్లయింట్స్ టు బిల్డ్ వెల్త్ లెవరేజింగ్ ట్యాక్స్ స్ట్రాటజీస్. కాల్ మీ టు హెల్ప్ యూ.
5: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: out, party, caterings. Yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chat Bhavan. In multiple locations. For details, visit chatbhavan.com.
1: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: Bay Area's Grand Ganesh Festival.
4: Grand Ganesh Festival.
3: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking.
5: Receive free puja thali with special darshan. Limited slots only. Book as soon as possible.
3: Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Only Archanas, special artis, Maha Aarti and Deepa Aradhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths, record number desi shopping booths and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
5: Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Expat.money. Discover San Ramon. Powered by Realtor Nagaraj Annaya. Prashad sponsor, Vijeta Supermarket. Silver sponsor, My Pursue.
6: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagrajhomes.com. ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మ్యాంగళూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటాక్లారాలో 3rd and 4th October. శాంటాక్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 a.m. to 8 p.m. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్. ఎన్ ఈవెంట్ బై My square feet.
7: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ, మీ హోస్ట్ సతీష్ ఇంకా శ్రీదేవి తోటి. ప్రతి బుధవారం సాయంత్రం 7 నుంచి 9 వరకు వినవచ్చు. శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఐఎమ్ ష్యూర్ లాస్ట్ వీకెండ్ అంటే డిపెండింగ్ ఆన్ మన సౌకర్యం, ఇంకా అక్కడున్న మనం ఫాలో అయ్యే క్యాలెండర్లు, 2-3 క్యాలెండర్లు ఉన్నాయి. ఇక్కడ క్యాలెండర్ ఒకటి ఉంది, ఇండియాలో క్యాలెండర్ ఉంది, అత్తామావగారుల క్యాలెండర్ వేరు, అమ్మా నాన్న క్యాలెండర్ వేరు, అన్ని కాంబినేషన్లు చూసుకుని అట్లీస్ట్ ఐఎమ్ అస్యూమింగ్ గత 2 రోజుల్లోనే అందరూ వినాయక చవితి ఇదేంటి సెలబ్రేట్ చేసుకున్నారు, పండుగ చేసుకున్నారు. అండ్ హోప్ఫుల్లీ ఈ సంవత్సరం అంటే ఈ రాబో సంవత్సరంలోని విఘ్నాలు తక్కువ ఉంటాయి అనుకుందాం. ఇంకా ఇవాళ మనం
8: తక్కువ ఉండాలని ప్రార్థిద్దాం.
7: ఇంకా ఇవాళ మనం వినాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన దేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా వినాయకుడు ఫేమస్. ఓకే, థాయిలాండ్ గురించి మాట్లాడదాం. థాయిలాండ్ లోని వినాయకుడు ఫేమస్, కానీ అక్కడ పేరు వినాయకుడు కాదు. ఏమై ఉంటుంది దీనికి? మిమ్మల్ని మీరు సమాధానం కనుక్కోవాలంటే గూగుల్ చేయొచ్చండి. గూగుల్ చేసి మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ అదే 877-265-5992. సో ప్రశ్న ఏంటంటే వినాయకుడు థాయిలాండ్లో ఉన్నాడు, అది మేము చెప్పేశాం. సో అది క్వశ్చన్ లేదు. వినాయకుడిని థాయిలాండ్లో ఎలా పూజిస్తారు అది తెలిస్తే కనుక కాల్ చేయండి, లేకపోతే తెలియకపోతే తెలుసుకొని కూడా కాల్ చేయొచ్చు. కాల్ చేయండి. ఇంకో కాల్ తీసుకుందాం. హలో, విరిజల్కి స్వాగతం. హలో విరిజల్కి స్వాగతం, యువర్ లైవ్ ఆన్ ఎయిర్, మీ పేరండి?
2: చెప్పు.
7: I want you to do one thing. Take the phone from your dad and you take it and we will talk. I want to talk to you. Are we ready?
2: Yeah.
7: Swara, okay? How old are you, Swara?
2: I'm 8 years old.
7: 8 years old. So you must be in second grade? Or is that too much?
2: Third grade?
7: How did you make it to third grade? All the friends I know who are my friends, they are all in second grade, man. How does that work?
8: She's so smart.
2: Telugu maatladu.
7: Oh, telugu maatladacha. Okay. Yeah, yeah. So,
8: hi, Swara. Ela unnav?
7: What was the... Yeah. Mee Vinayakudu color enti? Gurtunda? Pooja chesina Vinayakudu color intlo?
8: Rose gold, వెరైటీ కలర్ అంటే గోల్డే కాదు, రోజ్ గోల్డ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ నడుస్తుంది. అందుకని సారా రోజ్ గోల్డ్
2: చెప్పింది
8: రోజ్ గోల్డ్.
7: ఓకే, సో స్వర నెక్స్ట్ ఇయర్ ఒక పని చేయాలమ్మా నువ్వు. I want you to make Ganesha with clay on your own, okay? Get a mold, create one.
2: Last year we made one.
7: Oh, you did? Nice. Did you enjoy it?
2: Last year Veda temple lo chesaru. Last 2 years Veda temple lo chesaru.
7: Okay. Ee samacharam konjam busy ayyam, antakante undi jeevitham.
2: Ee samacharam mem dooram vellipoyam, so.
7: Oh, okay.
8: Veda temple nunchi dooram
7: vellaru.
8: స్వర కరెక్ట్ ఆన్సర్ మందార పూలు, ఎలక్కాయ, తర్వాత ఇంకొకటి ఏంటి అన్నావు, గరక, కరెక్టనా?
2: గరక.
7: అదండి
2: థాయిలాండ్ లో గణేశన్ ఏం తెలుసా స్వర, ఫన్ కిట్ ఏదో ఉంటుంది, సంథింగ్ లైక్ దట్.
8: థాయిలాండ్ లో గణేశ హ్యాస్ అ డిఫరెంట్ నేమ్ స్వర, యూ ఫైండ్ అవుట్ అండ్ కాల్ మీ బ్యాక్, ఓకే? పంకెట్. నీకు తెలీదు, నాన్న చెప్తున్నా.
7: నాన్న చెప్పినవన్నీ నమ్మేకమ్మా, వెళ్ళి చెక్ చేసుకో.
2: మీరు నా చేతిలో ఫోన్ లాగేశారు, సో నేను క్రాస్ చెక్ చేయడానికి కూడా లేదు. మరి
7: మా తెలివితేటలు మేము ఇలాగే ఉపయోగిస్తాం సార్, ఇంకెక్కడ ఉపయోగించాం.
2: మీరే గూగుల్లో సెర్చ్ చేయమన్నారు, సెర్చ్ చేయకుండా ఫోన్ ద్వారా కిక్ చేయమన్నారు.
7: ఓహో, అదా మీ కష్టం. ఓకే ఓకే, అర్థమైంది. పర్లేదు, ప్రశాంతంగా 2 నిమిషాలు తీసుకోండి, తర్వాత కాల్ చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ సార్. అండ్ స్వర, యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ అమ్మా, కీప్ లిస్నింగ్ అండ్ కీప్ కాలింగ్. ఓకే
2: ఓకే,
8: బై సార్.
7: బై,
8: కొంచెం గట్టిగా మాట్లాడాలి.
7: ఇంకో కాల్ తీసుకుందాం.
8: హలో, విరిజల్లకి స్వాగతం.
9: అమర్నాథ్
8: గారు,
9: హ్యాపీ వినాయక చవితి.
8: హ్యాపీ వినాయక
7: చవితి. చెప్పండి సార్.
9: కొంచెం వింటున్నా, పార్కింగ్ చూస్తూ వస్తూ వింటున్నా, కానీ ఈ మీ 2 నంబర్లు కదా, ఏ నంబర్ చేద్దాం అనుకుని ఇంటికి వచ్చినాక ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా.
7: నంబర్లు, ఓకే, ఒకటి ఫ్రీమోన్ నంబర్, ఒకటి ఇక్కడ నంబర్, అర్థమైంది. సో ఇంకేంటి సార్, వినాయక చవితి చేసుకున్నారా పండగ? ఎప్పుడు చేసుకున్నారు? శనివారం, సారీ, సోమవారం నాడా
9: బ్రహ్మాండంగా చేసుకున్నాం. వేదా టెంపుల్ పోయి నిన్న కూడా పూజలు చేసుకున్నాం, అటెండ్ అయినాం.
7: ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్.
9: ప్రసాదం, తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చాం నిన్న మొన్న, అవే నడుస్తున్నాయండి.
7: అమెరికాలోని మనకి ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది, మిగతా వాళ్ళకి తెలియదు కానీ మనకి శ్రావణ శుక్రవారాలతో మొదలైపోయింది. సంక్రాంతి దాకా లాగించేద్దాం సార్ పండుగలు చేసుకుందాం, అంతకంటే ఉంది
9: పండుగ.
7: యా ఆరు నెలలు సార్ మండలి చేసుకుందాం, ఆరు నెలలు కష్టపడదాం. యా యా
9: సో అదే థాయిలాండ్ లో అండి ఫ్రా ఫికానెట్.
7: ఓకే
9: థాయిలాండ్ లో ఫ్రా ఫికానెట్ అంటారు.
7: ఫ్రా ఫికానెట్ కరెక్ట్ అండి. ఫ్రా ఫికానెట్
9: చెప్పే ఫికా ఫికానేజ్ వన్ అని కూడా అంటారంట. ఫ్రా ఫికానేజ్ వన్
7: యా సో
9: మన దగ్గర భోజ గణపతి.
7: భోజ గణపతి కరెక్ట్. ఇంకా అతి కష్టమైన ప్రశ్న అంటే అడగడానికి అడుగుతాను, ఆ తొండం వినాయకుడి తొండం ఎడం చేతి వైపు ఉంటుందా కుడి చేతి వైపు ఉంటుందా?
9: కుడికి. కుడికి.
7: సో ఏవో ప్రపంచంలోని ఒకటో రెండో వినాయకుడు అనుకుంటాను ఎడం చేతి వైపు ఉంటుంది. సో దట్ ఇస్ ఆల్సో వెరీ ఫేమస్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కుడి వైపు ఉంటుంది. కరెక్ట్. థ్యాంక్స్ అ లాట్ సార్ కాల్ చేసినందుకు, చాలా సంతోషం. అండ్ మీరు చెప్పిన సమాధానం కరెక్ట్, ప్రాప్ పికనెట్ అంటారు. ఇట్స్ ఇన్ ద థాయ్ కల్చర్, దే హ్యావ్ ఇట్. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే కనుక వినాయకుడి దగ్గర మనకి మూషిక వాహనం కూడా కనిపిస్తుంది. అండ్ వెళ్ళి అక్కడ విజిటర్స్ అందరూ ఏం చేస్తారంటే ఆ విగ్రహం దగ్గర వెళ్ళి మూషికుడి చెవిలోని వాళ్ళ కోరికలు చెప్తారు. సో మన సాంప్రదాయం వాళ్ళ సాంప్రదాయం కొంతవరకు చాలా పోలికలు ఉన్నాయి ఈ విషయంలోని. అదండి కథ. థ్యాంక్స్ అ లాట్ అండి కాల్ చేసినందుకు. వింటూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి అమర్నాథ్ గారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. అదండి మీరు వింటున్న రాష్ట్రచమ. ఒక చిన్న వాణిజ్య విరామం తీసుకునే సమయం ఆసన్నమైంది. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుని వద్దాం.
10: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సింది ఏంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. మంత్రా ఇండియా 288 కాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటెన్ వ్యూ. 70 ప్లస్ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లే ఓవెన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. For more details visit mantraindiausa.com. Mantra India. Mantra India.
11: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services, all in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
12: MyPursu, one app. All services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
13: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండో కావ్య ఫుడ్స్, అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
14: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట, ఇప్పుడు మీ ఇంట్లో.
15: నాగరాజ్ అన్నయ్య, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is

0: receive a free puja thali and a special darshan. You heard it right. Only at Ganpati Bappa Moriya, Bay Area's grandest Ganesh festival, on September 19th at San Ramon City Center. You can receive a free puja thali and a ticket to special darshan. Limited slots only. To book your slot and receive the free puja thali, go to namastebayarea.com. That is namastebayarea.com. Ganpati Bappa Moriya. Free entry, free parking from 12 p.m. to 10 p.m. For details, log on to namastebayarea.com.
1: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుకలా నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెసెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణె, మైసూర్, మ్యాంగళూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్ అన్ ఈవెంట్ బై My Square Feet.
2: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. సో మరి ఇవాళ మనం గణేష్ చతుర్థి సందర్భంగా గణేష్ గణపతి మీద కొన్ని క్వశ్చన్లు మాట్లాడుకుంటున్నాము. సో థాయిలాండ్ లో గణేశాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాము. అంతేకాకుండా వన్ ఆఫ్ దిస్ థాయిలాండ్ సిటీస్ లో కూడా గణేషాకి, మనకైతే మనం గణేషాకి లడ్డు చాలా ఇష్టమని లడ్డు అండ్ మోదక్ ప్రసాదంగా పెడతాము. అక్కడ వాళ్ళు పిల్లలు చాలా మంది కోరిక అంటే గాడ్ని ఏదైనా కోరుకొని అది తీరితే వాళ్ళు ప్రసాదంగా బోబా టీ తీసుకొస్తారంట.
3: ఇదేదో నా కూతురు చెప్తే ఇవాళ వెళ్ళిపోతున్నాడు.
2: బోబా టు బోబా 12 బోబా, ఐ నో 12 బోబాస్ to 24 బోబాస్, అట్లా వాళ్ళు ఏం కోరుకుంటారో, వాళ్ళ కోరికను తీరితే ఎన్ని బోబాలు వాళ్ళు ప్రసాదంగా తీసుకొస్తారని మొక్కుకుంటారో అన్ని తీసుకొచ్చి పెడతారు అక్కడ. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. సో దే ఆఫర్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రసాదం టు గణేష. అండ్ ఆఫ్ కోర్స్ గణేష ఈజ్ గాడ్ ఫర్ ఎవ్రీబడి, ఐ థింక్, నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ అస్, ఆల్మోస్ట్ ద కంట్రీస్.
3: యా, సో అలాగో వేరే దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ ఓ పాట వినిపిద్దాం. వినిపించే ముందు ప్రశ్న ఏంటంటే, జపాన్లో వినాయకుడిని ఏమంటారు? ఓకే, జపాన్ దేశంలోని వినాయకుడికి వేరే పేరుంది, ఆ పేరేంటి? తెలిస్తే గనక తప్పకుండా కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ అదే 877-265-5992. ఇంకొకసారి 877-265-5992. ఇంకా ప్రశ్న ఏంటంటే, జపాన్లోని వినాయకుడిని ఏ పేరుతోటి తెలుసు? ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కోండి. ఈ పాట అవగానే వచ్చి సమాధానం కాల్ చేసి మాకు చెప్పండి. లెట్స్ ప్లే ఎ సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచెమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. మరి మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. సాంగ్ బ్రేక్ కి వెళ్లే ముందు జపాన్ లో గణేశాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాము. గణపతిని ఏమని పిలుస్తారు జపాన్ లో, అది క్వశ్చన్. ఆన్సర్ చేయాలంటే 877-265-5992 కాల్ చేయండి. అంతేకాకుండా ఈ సాటర్డే సెప్టెంబర్ 19th Bay Area's Grand Ganesha Festival is happening in San Ramon City Center, and the event is absolutely free, and there is a free parking, and also the 12 feet Ganesha idol and laddu auction will be there, and lot of cultural programs will be there, multiple aaratis are there, and నిమజ్జనము పెరేడ్, ధోల్తాష ఇవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ ఆల్సో ఫ్రీ పూజా థాలి అది కూడా ఉంటుంది మీకు. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు ఎంట్రీ దర్శనంకి రిజిస్టర్ చేసుకుంటే మీకు ఫ్రీ థాలి కూడా ఉంది. ఇట్ ఈస్ అ లిమిటెడ్ థాలి ఆఫర్. సో గో టు ద వెబ్సైట్ అండ్ గెట్ ఇట్, స్కాన్ ద యునో క్యూఆర్ కోడ్ అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. అండ్ ద ఈవెంట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ 2700 కమినో సల్ రామన్ సాన్ రమోన్. ఇట్ ఈస్ ఇన్ బిషప్ రాంచ్ సిటీ సెంటర్ పార్కింగ్ లాట్ లో జరుగుతుంది. సో పార్కింగ్ ఈజ్ ఆల్సో ఫ్రీ. అగైన్ ద ఈవెంట్ ఈస్ హ్యాపనింగ్ ఆన్ సెప్టెంబర్ 19th 12:00 టు 10 PM. అండ్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ వెండర్ బూత్స్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫుడ్, and of course all day prasadam is available, and multiple aaratis are available. Be part of the any of the aaratis, come take a blessings of Ganesha and you know enjoy the event.
1: అదండి, మర్చిపోకండి. సో బ్లాక్ యువర్ టైమ్ అండ్ గో టు ద వెబ్సైట్ అండ్ గెట్ మోర్ డీటెయిల్స్. తప్పకుండా జాయిన్ అవ్వండి. ప్రతి ఇయర్ యాజ్ వీ డూ ఇట్ గ్రోస్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ ఇట్స్ మోర్ ఫన్. సో సీ యూ దేర్. మర్చిపోకండి, వినాయకుడు తోటి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసేసుకోండి. లాస్ట్ వీకెండ్ అపాయింట్మెంట్ ఇంట్లోనే, ఇప్పుడేమో పబ్లిక్గా అందరితోటి సరదాగా. సో బుక్ చేసేసుకోండి. శ్రీదేవి గారు, సమయం ఆసన్నం అయింది కాబట్టి ఆన్సర్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కంగితెన్ అంటారు
0: చెప్పండి.
1: జాపనీస్ లోని కంగితెన్ అంటే వినాయకుడు, విచ్ మీన్స్ డ్యూయల్ ఎంబ్రేసింగ్ ఎలిఫెంట్ ఫిగర్. సో అదండి ఆన్సర్. సో
0: చెప్పండి
1: చెప్పండి.
0: ఒకసారి వెబ్సైట్ ఇద్దామని, ద యునో గణేష్ ఫెస్టివల్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సాన్ రమోన్ సిటీ సెంటర్. నమస్తే బే ఏరియా .com. అగైన్ వన్ మోర్ టైమ్, నమస్తే బే ఏరియా .com కి వెళ్ళండి. అక్కడ మీకు గణేష్ ఫెస్టివల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దెర్ విల్ బి అ క్యూఆర్ కోడ్ ఫర్ ఫ్రీ పూజా థాలి. స్కాన్ ఇట్ ఫర్ దర్శన్, స్కాన్ అండ్ రిజిస్టర్ ఫర్ దర్శన్ అండ్ ఎంట్రీ.
1: ఓకే,
0: సో అదండి. అంతేకాకుండా అక్టోబర్ 3rd బేరియా తెలుగు అసోసియేషన్ వారు, ఏఐఏ వారు తీసుకొచ్చే కెరియోకీ ప్రోగ్రామ్, దెర్ విల్ బి ఎవ్రీ మంత్లీ కెరియోకీ ప్రోగ్రామ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ అక్టోబర్ 3rd. అండ్ హూ ఎవర్ పార్టిసిపేట్స్ ఇన్ కెరియోకీ, యూ ఆల్ నో వాట్ టు డూ. గో రిజిస్టర్ ఫర్ ద కెరియోకీ ప్రోగ్రామ్ అండ్ యునో బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దెర్ విల్ బి అ సంప్షియస్ ఫుడ్ అవైలబుల్ అలాంగ్ విత్ ద కెరియోకీ, అండ్ ప్లీజ్ రిజిస్టర్ అండ్ కమ్ ఎంజాయ్ ద ఈవెంట్.
1: అదండి మర్చిపోకండి. అదండి ఈ రోజుకి ఈ సమయం ఇంతటితో ఆసనం అయింది కాబట్టి మేము మీ దగ్గర నుంచి సెలవు తీసుకోదలుచుకున్నాము. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం ఇక్కడే ఇదే ఛానల్లోని. మీ హోస్ట్ సతీష్
0: అండ్ శ్రీదేవి. గుడ్ నైట్. గణపతి పప్పా మోరియా
1: మోరియా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు?
1: చెప్పాలే, గాని డోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com. Yeah.

0: ఉంటే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.
2: You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
6: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
7: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
8: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
7: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
8: ప్రైవసీ ఎవరికి కావాలండి?
9: If you are not one of these people, you may want to try Zoho One.
10: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Ricky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: back up.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dying.

lu lo de yi.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: ఆల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
9: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో. విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండలేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్

0: Visit travelopod.com. That is TRAVELOPOD.com.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
3: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
2: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
0: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.
2: Yes.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా